చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిర్మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిశ్చ మే మే చతుర్విపుంసతిశ్చ చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనః.

భోగ్య భోగంగళ మామరూపం సాధమురాసనాదన మామరూపం సత్యక్షేత్ సుఖగణ మామరూపం ఈ నెలలే ఎన్న గుణాద

అనరూపం తుయ్యమదాం తెలివాగు అనరూపం వైదత్తిని కయ్యాగం అనరూపం అయ్యపర బ్రహ్మమదాం అనరూపం అపరోక్ష అరిగురువం అనరూపం మరుమసత్తను మిదాదాం అనరూపం మట్ర నియం ఎవయు.

ఖండమిదమర్మరూపం వయుదరం అభయమిద మర్మరూపం పిరివుషయం చింతయల మర్మరూపం పిరివట్ర చింతయల మర్మరూపం వేదములు విద్యయల మర్మరూపం పిరివట్ర సత్యయల మర్మరూపం కోదరమే కండమిద మర్మరూపం గుహ్యమిన కండమిద మర్మరూపం బోధమిన కండమిద మర్మరూపం పునితమదై కండమిద మర్మరూపం జ్ఞాతులు జ్ఞానాదియల మర్మరూపం జ్ఞానపర జీవగల మర్మరూపం తంగాద పూరణ సద్గణ మహాన్మ తలగట్ర ఆనంద ఘన మహాన్మ మంగాద ప్రజ్ఞాన ఘన మహాన్మ మారుపడ అఖండైకేర సమమాన్మ ఇంగామ అంగామ ఎరుగుమాన్మ ఏకపరి పూరణమ ఇరుకుమాన్మ తుంగామ వలదయలో అణుగుమిల్లై ద్వైతమన కాణ్వవెలం పూరణాన్మ సర్వపరి పూరణమ మామహన్రి జగజీవన్ ముదలియవై అణుగుమిల్లై పరగు జగ

త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశన్మే మే త్రయస్త్రిగుంశ్చ త్రయస్త్రిగుంశ్చ చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే మే చత్రయస్త్రిగుంశత్రయస్త్రిగుంశ్చ మే త్రయస్త్రిగు

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో

పూర్వాం సకలము మే ఆనారూపం జీవపర భేదమిలాదాన రూపం చిత్తముగల్ ఎవయుమిలాదాన రూపం మేఘమనామాభిలదామాన రూపం మిగుపరమాద్వైతమదామాన రూపం ఓవలిలా చిన్మయమామాన రూపం ఓర్వడివాయుల్లరువామాన రూపం పావనమామాన కయరే ఇల్లై పార్కింద్ర

అనియమగం సకలముమే అన్నరూపం, అంకారం సకలముమే అన్నరూపం, మనములలాం సకలముమే అన్నరూపం, మాల్వెగుళి సకలముమే అన్నరూపం, నెనిబిడురు సకలముమే అన్నరూపం.